సేవితం కపేత జంభో ఫల్చాడు భక్షణం ఉమాసుతం శోక్వినాశకారకం నమామి విగణేశ్వర్ పాద పంకజం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ్.